అది ఎమ్మెం ఎక్కుగా హంగురామె నుకుతుమే ముమినున్న కన్నెతే ఫహ ఎవరింగే తెరిం కొమ్మె కబీలాయకుం బయకు హంగురామె నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరెం ఎబహి నుగొస్తిబి మీహుం దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహుం ఎబహి హంగురామె నుకు మీహుం ఎవరింగే గాథం ఎంబురి అతు జెహిందు ఎవరెం నం ఇంజారు కురు మట్టకై ఎయి ఎవరెం బిరువెతువే రక్కా తెరు మట్టకై

అది కొమ్మె అహరకు ఎఫహరు నువత దెఫహరు దతితకాయ బలిమడుకం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇంతిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదికే హియ్యే.

0: بالحق يفصل الآيات لقوم يعلمون.
1: ఎకలాంగి అలికమెక్కంగా ఇరులవ్వ నూరెక్కంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకే మింవరు కురెవ్వి ఎయి తెబామీహుం అహరు తౌగి అదదాయ్ మస్సరు తకాయ్ దువస్తౌగి హిసాబ్ దినగతి మట్టకే హక్కుగు తుమ్మెనువి అల్లాహ్ ఎతకెతి నహద్దవై ఎంగే బయక ఎకలాంగి ఆయత్త తఫ్సీల్ కొద్దెవ్వతే.

0: అది మీస్తకున్న తదుమడు హాల్ జహుమఫహు ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఇత్తం ఎవరెన్ దోకో మకరు హదతి ఖలేగ్ ఫాను విదాళు వాషె ఎవరింగె మకరు రద్దు కురెవ్వుంగా అల్లాహు అవస్వె ఒడిగతుం బొడే హమ కశ్వరు తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే
1: కీరత్ ఖురాన్ కు దివే తర్జమా దెమ్మె మిగనస్తిని సూరతు తౌబా సతేక నవారవన ఆయతుం ఫషాయగెన్ ఎ సూరె నిమ్మా సూరతు యూనుసు ఫషాయగెన్ ఎ సూరతుగె ఎకావిస్ వన ఆయతుగె నియల తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: ఇల్మి నూరుం హిత్తం ఆరో కురువా దెదునియగె వాజ్వెరికమ మగు దక్కాదే
3: తుళహేయో ఫుదుంతెరి ఉఫావెర్ దిరుళుమక రాస్తా ఫహికొత్తే
2: ఉమ్మీదు ఆకొద్ది ఎకణివెరికం ఫిలువాదే
3: దివెహిరాజ్యేగె అడు
2: ఎంహా సతర్సేగ సాళిస్ నువై కిలోహార్ట్స్ మీడియం వేవ్
3: అడిహ నువై మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్.

0: కొంతకాలని
1: లంకంలో తంకుడు రంగడత కరిపిత కహాదాఫ వరం హీ వరకు బొండి వసాద నుబా నాకు తంకుడు గాదయ హరుకుం బొండి వసాద హరుకుం వసాది బొండి కొ నుబా హదా కొ హింగాదా
2: ఆ సుకురి కొబా మస్సిరి కొ మియదు కేనిబా
3: కంపుల నుయ మియదకు కంకుల బెన దిబను వ్యవస్థ తంకుల బారు కొ మదెన అనక కండోస్ గదహ కొ దేవర
4: కమురు బే బడు కమకు ఎమియై
5: ಹಾ ಬಕುರಾ ಕೊಂಕಮಕು
4: ತೇಬ್ಯಾಹರು ಜಹಿ ಕಹಲ ಬುಳಿಕೊಳೆ ಜಹಾಲ ಬಲ ಏಯ್ ದೋಣಿ ಕುದಿ ಬೊಡುತಿದ ದುಮ್ಮಚ್ಚ ಮಹದ್ದಾಂಗುಳೆ
6: ಮರಿಯಂಬ ಬೊಮಿತ ಹುರಿ ವರ ರೀಚ ಹುದು ಆಹಾರ ಬೊಮಿತ ವರ ರೀಚ ಫಾಯ್ ಫಾರಿ ವರ ತಳಾಲಂ ಫಸೇ ಮಾನೆ
7: ನೀನೆ ಗಂಡು ಮಿಯತಿ ಮಾ ಹಿಕಿ ಬೊಡು ವೇಫ ರೋಣು ರಂಗಳ ವೇಹೇನಿ ನರಸಂ ಹಿಮಜ್ಜ
8: ದಂಪಾತು ಮಾ ತಿಯ ಮಾ ಹಿಕ್ಕಿ ಬೊಲ್ಲು ಬಗ್ಗೆ ತಿಯ ಅವಳೆ ತಿಯ ಮಾ ಗಿನ ಅಬ್ಬಲ್ಲ ಸಾಧ

అది ఎమ్మెం ఎక్కుగా హంగురామె నుకుతుమే ముమినున్న కన్నెతే ఫహె ఎవరింగె తెరిం కొమ్మె కబీలాయకుం బయకు హంగురామె నుకున్నమ కిహా రంగళుహే ఎయి ఎవరెం ఎబహీ నుగొస్తిబి మీహుం దీం ఉగని దస్కుర్మషే అది ఎవరింగ కౌముగె మీహుం ఎబహీ హంగురామె నుకు మీహుం ఎవరింగె గాథం ఎంబురి అతువి జెహిందు ఎవరెన్నం ఇందారు పురమట్టకై ఎయి ఎవరెం బిరువెతువే రక్కాతెరు మట్టకై.

అది కొమ్మె అహరకు ఎఫ్ఫహరు నువత దెఫహరు దతితకాయ్ బలిమడుకం కురిమతి కురవ్వ ఎవరెన్ ఇమ్తిహాన్ కురవ్వాతి ఎవరెన్ నుదకే హియే దెంవెస్ ఎవరెన్ తౌబాయ్ నువతే అది ఎవరెన్ హందాంకు వాజ్ లిబెన్ నుగణితే.

0: بالحق يفصل الآيات لقوم يعلمون.
1: ఎకలాంగి అలికమెకంగా ఇరులవ్వ నూరెకంగా హందులెవ్వి రస్కలాంగి అది ఏ హందు హింగుమ మంజిల్ తకే మింవరు కురెవ్వి ఎయి తెబామీహుం అహరుతవుగి అదదాయ్ మస్సర్తకాయ్ దువస్తవుగి హిసాబ్ దెనగతమట్టకే హక్కుగుతుం మెనువి అల్లాహు ఎతకెతి నహద్దవై ఎంగే భయక ఎకలాంగి ఆయత్త తఫ్సీల్ కొద్దెవ్వతే.

ఎవరింగ దుఆయకి సుబ్హానకల్లాహుమ్మే ఏ హద్దవా బడుకురి రస్కలాకోయ్ ఈ బరస్కలాంగ్యం అళమిన్ తస్బీహ దన్నవమే అది ఎథాంగ ఎవరింగ తహయ్యతకీ సలామే అది ఎవరింగ దుఆగ నిమ్ముమకీ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ హమ్దుహురి ఆలం తగివిరి అల్లాహ్ షే.

అల్లాహ్ ఫియవా అళుకంఖురని ఎవరెన్న గెల్లుమెవ్వెస్ నుదవే అది ఎవరెన్న మంఫా ఎవ్వెస్ నుదవే తక చషె అది ఎవరెం బుణితే మితకెచ్చకి అల్లాహుగా హజరతుగా థిమమ్మన్న షఫాయి తెరువానే తకిచ్చె ఖలేగ్ఫాన్ విదాలు వాషె ఉడుతకుగావిస్ అది బిమ్గావిస్ అల్లాహు దినవుడిగెన్ వా ఖమిగ్గ వాహకై త్యబామీహుం ఎకలాంగే ఖబరు దినీహయ్యే ఎవరెం ఎ షరీకు కురా తకెతిం ఎకలాంగే హుస్తాహిర్వే మతురే వడిగెంబే.

0: అది మీస్తకున్న తదుమడు హాల్ జహుమఫహు ఎవరెన్న తిమన్ రస్కలాంగ రహ్మెల్లవ్వ తియాగి ఖంగ రహ దక్కవా హిందు తిమన్ రస్కలాంగ ఆ ఇత్తం ఎవరెన్ దోకో మకరు హదతి కలేగ ఫాను ఇదాళు వాషె ఎవరింగె మకరు రద్దు కురెవ్వుముగా అల్లాహు అవస్వె ఒడిగతుం బొడే హమ కషోను తిమన్ రస్కలాంగ మలాయికతుం తిబా మీహుం హదా మకరు తల్లివ్వతే
1: కీరత్ కురాన్కు దివ్య తర్జమాయన్ దెమ్మ మిగనస్తిని సూరతు తౌబా సతేక నవారవన ఆయతుం ఫషాయగిం ఎసూరె నిమ్మ సూరతు యూనుసు ఫషాయగిం ఎసూరతుగె ఎకావిస్ వన ఆయతుగె నియల తర్జమా విదాళు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: మునిఫూహి ఫిల్వాది మౌలుమాత్ కె ఖజానా ముసలికొద్దే ఎమ్మె ఇతుబారు కురవే బావెరియా
3: ದೇಹಿರಾಜ್ಯಗೆ ಅಡು
2: ಎಂಗಾಸ್ ಹತರುಸ್ತೆಕ್ ಸಾಲಿಸ್ ನೋಯ ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅಡಿಹ ನೋಯ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್.

0: ని లుగ్మాన్ సూరతుగె ఫనరనాయ న్యాయతుగ మానేకి ఆది తిమనస్కల్యాంగే ఆమెదు ఖలియాంగ్ ఎంగుమెన్ నువా ఎచ్చ షరీకు కునుమ ఎదమీహుం గదాళాఫినమ ఫహె కలే ఎదమీహున్న కియమన్ నువాషే ఆది దునియేగా హెగొతుగా ఎదమీహున్ నాయక ఉళేషే ఆది తిమనస్కల్యాంగ హాదరత కియమం వే రుజువీ మీహుంగ మగ తబావాషే దెన్ త్యబామీహుం ఎంబరు రుజువమని తిమనస్కల్యాంగే హాదరతషే ఫహె ఏరున్ త్యబామీహుం కొంగుళున్ అమల్తకుగే ఖబరు తిమనస్కల్యాంగే త్యబామీహున్న అంగవాహుషీమే లుగ్మాన్ సూరతు మియాతామెదు అది మీ ఆయత మీ కురీగాయ బావాలివుని సాద్బునవి వక్కాస్ ఇస్లాం అడాత్మా గుడియంకమ ఎంబరి భయాంకురబ్బాఫ వే ఎయ్య కలేఫాను మాయకమ్మలు హమ్నా బిన్ అబి సుఫియాన్ బిన్ ఉమయ్యద్ బిన్ హలఫ్ ఎబ్బెస్ ఎచ్చే నుకమష బోహియా నుకురుమష ఫేమ్ పొదే గాయగా నుజుసుమ హువా కురుమా గుళిగెన్ ఎయ్య కలేఫాన్ ఇస్లాం అడాత్మా గుళిగెన్ అది ఇస్లాం దీనుగా దైన్న గ్వాలిని ఎబ్బా మీకు మాంబెఫాన్ హేకుం హితుమా నమేస్ ఎయ్ ఎదుమఫిరి మహబాసువాను అతాలా ఉరదుమె బాకమకం అమరు నుకురా నమ ఉరదుమక అమరు కురానమ్మ మహబెఫాన్ అబ్బెస్ కేమంతిరికం అదా కురుమెన్ ఇస్లాం దీనుగా తిమాగ్ మహబెఫన్నకి కాఫిరుం కముగా వియస్ తిమాగ్ మొదలు ఎదమీహున్న ఎహితరికం పోరు కొద్దీ ఓకా తిరికమా మడమా తిరికమాయకు దీన గ్వాలెంబాన్ ఏ మఫిరిన్నకి కాఫిరుం కముగా వాణమ అది ఎదమాఫిరింగ కిబాగా ఎమీహుంగే నఫ్కాతం హేద కురాన ఫ్యాస అనెక్కముగా వాణ ఎదమీహున్న మొదలు మీ దరింగ మొదలు ఎదమీహున్న సదగన్వత్ ఎహితరికం పోరు కొద్దే అని జిహేనే హగీకతుగా ఎయి ఎమ్మె మొలగుతకి తిమాగే మ్యాంబెఫాన తిమా గాయతిమాగ మీహున్న కురా హేదకి సదగా తగుతరే ఎంఎస్ ఎమ్మె హేయో ఎమ్మె మాయక్కాయ గులేగం వా సదగాతకి అస్మాబిన్ తబీ బక్ర సిద్దిక్ రజల్లాహు అన్ను కిద్ రసూలాగ్ అర్హుగా దిన్నవి ఎయ్యి ఎకమనా బొడదాత అముంకమ అది బయటి బాయ్ తోగ ఎకమనా కిరుదిన్ కిరుమా ఎకమనా అముంకమ బయటి బాయ్ తోగ అది ఎకమనాగే మేకమలు ఉతైలా బిన్ తబ్ల అజా బిన్ అసద్ వడాగ తుమ్కమ సింబరిం భయాంకురబాఫే ఏరు ఎకమనా ఇన్నవి ఎకమనాగే కాబఫాంగ దీమతీగా అస్మా కలేఫాన సువాల్ కురవని తిమం కమన ఏ మేకమనాంగ్ హేకుం హితుమామెదు కలేఫాన్ విదాళవని కీకోతోయ్ నువత హేకుం హితంతోయే కిద రసూలాయ్ దాళవి ఆయకే ఎకమనాంగ్ హేకు కంత తకురాశే అది మీ గుళంత బహట్టాశే అది నక్కాష్ భయంకర బాఫవే బియాతుగా అమరుయుగమని సాధుగఫానశే వల్లది అనాబ అనాబాగ్ మురాదకి అబూబకర్ సిద్దీగే బుణవేగతుగా అబూకరుఫాన్ ఇస్లాం వడాయత్ము సాధుగఫాన అబ్దురహ్మాన్ బున్ ఆఫా ఉస్మాన్ గఫాన తలహత్ గఫాన సయీద్ గఫాన అజుబర్ గఫాన్ వడాగం విదాళువి ఇస్లాం వడాగతితోయ్ హిందు మహదాస్ వదాల వహికురవి అమ్మన్ హు ఖానితున్ అన అల్లైలి సాజిదన్ ఖాయిమన్ యహ్దరుల్ ఆఖిరత వైరుజు రహ్మత రబ్బి మీ అజ్జుమరు సూరతుగే నువనాయ మానకి రేగండుగ గడతహుగా నమాదుగా సుజూదుగా అది గియాముగా మణ్మొళివే ఆఖిరత్ దువహ బిర్వతివే హద్దు అబడుకురు ఎస్కల్యాంగ రహమతన్ ఎదుం విరివా మీహకు ఎన్ను మీహక ఎఫ్పదవాన్ హెయ్య నువాణయే మియాతు అడు ఇవడాయతు మిహ అబీకలు ఇస్లాం దీన్ కబూల్ కురబీకమ ఇల్మరీం భయంకురబ్బాఫాని అదే మాయంబెఫన్న కేమంత్రికం అదా కురుమగ తెరేగా తిమాగే బప్పగే కోరిన్న మమ్మగే కోరిన్న ఎమీహున్ గాయతిమాగ మీహున్న అది మిఫద్ ఎఫ మీ ఎమీహున్న కుడవెస్ కుడుమె బయక వెజ్జే ఎమీహున్ ఎహీత్రకం బెహట్టుమా ఎహ్సాన్ తరివుమా జియార కురుమా మిఫద్ కంత తహిమనే కీత్ రసూలాగే బస్వచ్చుమిన్న మిక ముందు అలీ లిబంగే భూరి ఇకలేఫాన్ విదాళువి హమకషౌరుం హేకుం హితుముగే ఎమ్మె మతీ ఫంతీగా తిబాగే బప్ప మిదునియ దూ కురుమం ఏనాగే ఎమ్మె ఎకొరిన్న హేకుం హితుమున్ హేకో హితుం హిమనే అది కీత కురాను అంగ్ ఆయతగా మహమ్మద్ సుబ్హానహు వతాలా అని మహమ్మఫన్ హేకుం హితుమ అమరు కురవాఫ హమఫదన్ కీత రసూలాగ బత్రీస్ హదీసగా మహమ్మఫాంగ వాహకయా ఎమీహున్న హేకుం హితుముగ వాహక భయాం కురవాఫే హమఫదన్ నబీ బేకలు సిఫదకు తెరేగా మహమ్మఫన్ హేకుం హితుం అల్లాహ్ సుబ్హానహు వతాలా అని లబ్బాఫ సలామా సలాల్ యహ్యాగ ఫాను వాహక మహమ్మద్ సుబ్హానహు వతాలా భయాం కురం వాహి కురబాఫ అని వబర్రం బివాలిదైహి వలం యకుం జబ్బారన్ అసియ్య మీ మరియం సూరతుగే సాధవనాయ మానేకి ఏనాగ్ మాంబెఫాయన్న ఫురిహమయ దరివంత వాజిబుతం అదాకురా మీహకే అది ఫహరిగ్గావెస్ ఏనా జబ్బారు ఎగనగి నూళే సలాంలు ఇసాక్ ఫాను వాహకాగా మే అల్లా సుబ్హానహు వతాలా వహి కురబ్బాఫని వబర్రం వివాలిదతి వల్లె మెజాని జబ్బారన్ షకీయ మీ మరియం సూరతుగే బత్రీస్వనాయ మానేకి అది అహోరింగ మమ్మయం హేకుం హితుమ బెస్ ఎకల్యాంగ్ అహోరిన్న అమరు కురబ్బాఫావే అది అహోరిన్నకి బరకాత్రికము కెండిగింబా జబ్బారుకముగా ఎకల్యాంగే నులెబ్బాయ్
1: బేకార్ వాహక దిక్కుమవర్ హమీమేను హురుమ ఇస్లాం దీనుగా వరబొడ బార్వాళాఫావే అది గోవాలాఫావెస్ సవబకి అవణమింగ దులుం బేరువా కొమ్మె లఫ్జకి నువత కొమ్మె వాహకేకి ఏ హిసాబ్ కురవే ఇచ్చక వాతి మా అల్లాహ్ కీరుత్ కురువాణుగ ఎక్కం భయాం కురవ్వ వహి కురవ్వాఫని మా యల్ ఫిల్ మిన్ కౌలింగ్ ఇల్లా లదైహి రకీబున్ అతీద్ రకీబున్ అతీద్ మీ ది మలాయికతున్ ఎమీహుంగ అగయం బేరువా కొమ్మె బహె లివ్ నులివ్వ దూకసె నులవ్వే ಅದಿ ದೆಮ್ಮೆ ಮೂಸ ಅನ್ವರ್ಗ ವಾಹಕ ಇಷಾರೆ ಕುರೆ ಫದೆಂಗ್ ಅಗುಣ್ಮೆ ವಿಸ್ನಂಜೆ ವರಬ್ಬಡು ಹತ್ತೆದು ಹಗೀಗತ್ತೆಂಗ್ ಐ ಅಗುಣ್ಮೆಂಗೆ ಮೈಮಫೆನ್ನ ಹಿತ್ತೆರುಮುಗ ಮೈಮಫೆನ್ನ ಹೇಕೊಂಗ್ ಹಿತ್ತುಮುಗ ಅಗುಣ್ಮೆಂಗ್ ಮೈಮಫೆಂಗೆ ರಟ್ಟೆಹಿನ್ನ ಎಮಿಹುಂಗ್ ಗಾಯತಿಮಾಗ ಮಿಹುಣ್ಣ ಹೇಕೊಂಗ್ ಹಿತ್ತಂಗ ಬೆಜೆಹೆ ಮೂಸ ಅನ್ವರ್ಗ ವಾಹಕ ಇಷಾರೆ ಕುರೆ ಫದೆಂಗ್ ಕಿತ್ ರಸೂಲ್ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಕುರ ವಾಹ ವಣಿ ಮೈಮಫೆ ಮಿ ದುನಿಯ ದೂಕೊಫ ದಿಯುಮ ಫಹುಗಾಸ್ ಮೈಮಫೆಂಗೆ ರಟ್ಟೆಹಿನ್ನ ಗಾಯಕಂ ಬೇವುಮಕಿ ಏಗ ಸವ ಮೈಮಫೆನ್ನ ಸವಾಬ ದರುಮ ಇತುರುಗೊಂದ ಕಮೆ ಕಮಗ ಏಮ ಅಗುಣ್ಮೆ ಮಿ ಕಹಕಂತಕ ವೆಸ್ ಅಬ್ಬದು ವೆಸ್ ವಿಸ್ನಂಜೆ ಹೇನೆ ಕಹಕಂತಕ ಬೇಹಗತು ವಿಸ್ನ ಎ ಫಿಕುರು ಕುರುಮಕಿ ಅಗುಣ್ಮೆನ್ನ ಏಗ ಸವಬು ವರ ಗಿನ ಫಾಯ್ದಾ ತಕ ಹಾಸಿಲುಗಂದ ಅನಕಂತ ದೆನ್ ಕುರಿಯಗಿಂದ ವಾನಿ ಅಶ್ರೇಖ್ ಇಬ್ರಾಹ್ ಅಹಮದ್
2: ಅದೇ ಅಳಗೊಂಡ್ಮೆ ಲುಕ್ಮಾನ್ಗೆ ಫಾಣುಗೆ ವಾಹಕಗೆ ತೆರೆಯಗ ಮೀ ದಣಿ ಲುಕ್ಮಾನ್ಗೆ ಫಾಣೆ ಕಲೆಗೆ ಫಾಣಗೆ ದರಿಕಲುಣ್ಣ ಎ ಕುರವೆ ವಸಿಯತುಗೆ ತೆರೆಯಂಗ್ ಹಿಮ್ಮೆನೆ ಎಕ್ಕಮೆ ಮೀ ಹಸರತು ಲುಕ್ಮಾನ್ಗೆ ಫಣರವಣ ಆಯತುಗ ವೈಂಜ ಹದ ಕಾಲ ಅಂತುಷಿಕ ಬಿ ಮಾ ಲೇಸಲ ಕಬಿ ಎಲ್ ಮೀ ಮೀಗ ಅಳಗೊಂಡ್ಮೆಣ್ಣ ವರ ಮುಹಿಮ್ಮು ಕಂದ ತಕೆಂಗ್ ಎಬ ಮೀ ಹದಾಂ ಕೊದ್ದೆ ಅಳಗೊಂಡ್ಮೆಣ್ಣ ಮೀ ನೇಂಗುಣಸ್ ಹಗೇಗತುಗ ಅಳಗೊಂಡ್ಮೆಣ್ಣ ಏಕಮ್ಮುಗೆ ಹಗೇಗತ್ತ ಫುರಿಹ ಮೇಲೆ ನೇಂಗುಣ ಕಮ್ಮುಗ ವಿಸ್ ಏಗೆ ಅಸ್ಲುಗ ಏಕಂ ಉಣ್ಣಂವ ಗೊತ್ತಕ ಎಗ್ಗೊತ ಹುಣ್ಣ ಕಂದತ್ತ ಮಿಸಾಲಕ ಬುಣಾಕಮ ವಾಣಂ ಇಸ್ಲಾಂ ದೀನುಗೆ ಹಗೇಗತ್ತ ಮೀ ಮುಶ್ರಿಕುಣ್ಣ ಕಣ್ಣೇಂಗೆ ಏಮ ಇಸ್ಲಾಂವ ಮೀಹಕು ಗೆ ಗಾತುಗ ಮುಶ್ರಿಕು ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಗ್ ಮೀ ದೀನ್ ದೂಕೊಲ್ಲುಮಂ ಎದುಣುಕಮುಗ ವಿಸ್ ದೀನ್ ದೂಕೊಲ್ಲ ಅಣ್ವಾಣಕ ಮಿ ಆಯತುಗ ಮಿ ಅಂಗವ ಎರುಗ ಅಗುಣ್ಮೆಣ್ಣ ಮೀನ್ ಎಬ ದೇಹವೇ ಹಗೆಗತುಗ ಮೀ ದೀನುಗ ಕಣೆಯಳಿಗೆ ಅಂಗವಾ ಫುಣ್ಣ ಕಂತತ್ತ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂ ಬುಣಿ ಕಮುಗ ವಿಸ್ ಅಳಗುಣ್ಮೆ ಏಕಡೆ ನುಕೊ ದೂಕೊಲ್ಲಾಗೆ ನುವಾಣಕ ಬೈಫಾರ ಮುಯ್ತಮ ಫೆಣ್ಣ ಮಂಜರು ಅಳಗುಣ್ಗೆ ಸಮ ಹಿತಂ ಅರ ಮೀ ಅಳಗುಣ್ಮೆ ಕಿಹಾ ವರಕ ಬಾಯ ಮಿ ಫಿಯಾಲು ಕುರಣಿ ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಮಿ ಇವೇ ಅಡುತಕ ಫೆಣ್ಣ ಮಂಜರು ತಕ ಮೆದು ವೆಸ್ ಏಮ್ ಮೀ ಆ ಮುಯ್ತಮಾಗೆ ತೆರೆಯಗ ಹುಣ್ಣ ಮಿಕಹ ಕಂದತ ರಂಗಳು ಕುರುಮುಗೆ ಕಂದತಾಕಿ ಅಳಗುಣ್ಮೆಂಗೆ ಹಮ ಕೊಮ್ಮೆ ಮೀಹಕ ವೆಸ್ ವಾಜಿಬ್ ಫಾವಾ ಕಮೆ ಮಿತಾಗ ಮೀ ಆಯಿತು ಅಳಗುಣ್ಮೆಣ್ಣ ಮೀಶಾರೆ ಕುರಣಿ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಡ್ ಹೇಕೊಂಗ್ ಹಿತುಮಾ ಎಕೀಗ ಅಲ್ಲಾ ಸುಬ್ಹಾನಹು ವ ತಆಲಾ ಅಮರು ಕುರವಿ ಕಮೆ ಏಕನ್ ದೂಕೊಂಡುಲುಮುಗೆ ಮಚ್ಚ ಏ ಮೀಗ ವರ ಮುಹಿಮ್ಮು ಗೊತ್ತಿಗ ಇಶಾರೆ ಕೊಫ ಎಕ್ಕಮೆ ಬೈಫಾರ ಅಲ್ಲಾಹುಗೆ ಅಮರು ಫುಳು ಅಳಗುಣ್ಮೆಂಗ್ ಏಕನ್ ಕಬೂಲ್ ಹಿತ ಕುರುಮ ತಂಕೊಳೆ ಉಂದಗು ಗೊತಕ ದಿಮಾವಾ ಕಂದತ್ತವುಗ ಮಿವಾ ಗೊತಕಿ ಅಳಗೊಂಡ್ಮೆ ಏಕಂ ಕೊಮ್ಮೆ ಸುರಕಂ ಎಫರೇ ಕೊಲ್ಲನಿ ಏಮ್ ವೆಜ್ಜೆ ಏಯ್ ವೆಸ್ ಹಗೆ ಗತುಗ ವಿಸ್ನಾಯನ್ ಜೆಹೆ ವರ್ಗ ನುಕ್ತಾಯ ಮೀ ಅಳಗೊಂಡ್ಮೆ ಏಕಂಕಮ ಮೆದುಗ ವಿಸ್ನೆನ್ ಜೆಹೆನ್ ಅಲ್ಲಾಹ್ ಅಮರು ಕುರವಾ ಫೈ ಕಮೆ ವೆಜ್ಜೆ ಐ ಅಳಗೊಂಡ್ಮೆ ಹಮ ಹಗೆ ಗತುಗ ಎಸ್ ಕುರನ್ ಜೆಹೆನ ಕಮೆ ಏಯ್ ತಿಮಾ ಏಕಂ ಕೊಮ್ಮೆ ಹಾಯತೆಗ ಕಬೂಲ್ ನುಕುರಿ ಕಮ್ಗೆ ಸದ್ ಕುರಿ ಕಮ್ಗೆ ಎಸ್ ದೆಂಗ್ ಸೂಲಕ್ಕಿ ಅಳಗೊಂಡ್ಮೆ ಮುಸ್ಲಿಮು ಕಮ ವೆಜ್ಜೆಯ ಏಕಂಕಂ ಅಳಗೊಂಡ್ಮೆ ಕಬೂಲ್ ಕುರಂ ಲಾಜಿಮ್ ವಾಣೆ ದೆನ್ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಡ್ ಹೇಕೊಂ ಹಿತುಮ್ಗೆ ವಾಹಕ ದಕ್ಕಾರು ಅಳಗೊಂಡ್ಗೆ ಹಿತಂ ಅರಣಿ ಹಮ ಮೀ ನುಕ್ತಾತ ಅಳಗೊಂಡ್ಮೆ ಬಯಾಂ ಕುರನ್ ಜೆಹೇ ಮೀ ಅಬ್ದುಲ್ಲಾಹಿಬ್ನ್ ಮಸೂದ್ ಕೀದ್ ರಸೂಲ ಗರಿಹ ವಡೆ ಸುವಾಲು ಕುರವಿ ಅಲ್ಲಾಹು ಸುಬ್ಹಾನಹು ವತಾಲ ಎಮ್ಮೆ ಲೋಬಿಡಿಗಣ್ಣವ ಅಮಲಕಿ ಕೊಬ್ಯಾತೋಯೆ ರಸೂಲ ಹದೀಸ್ ಕುರವಣಿ ನಮಾದು ಏಗ ವಗುತುಗ ಅದಾ ಕುರುಮಶೆ ದೆಂಗ್ ಅಬ್ದುಲ್ಲಾಹಿಬ್ನ್ ಮಸೂದ್ ವಿದಾಳವಣಿ ದೆಂಗ್ ಕುಂಕಮಿತ್ತೋಯೆ ರಸೂಲ ಹದೀಸ್ ಕುರವಣಿ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಡ್ ಹೇಕೊಂ ಹಿತ್ಮ ಶಮಿ ಮುತ್ತಫಕುಣ ಅಲೈ ಹದೀಸೆ ದೆಂಗಮ್ಮ ಎಗುತ ಅಬ್ದುಲ್ಲಾಹಿಬ್ನ್ ಅಮರ್ ಬಣ್ ಖತ್ತಾಬ್ ರದಿಯಲ್ಲಾಹು ಅನ್ಹು ರಿವಾ ಕುರವಾ ಫ ಹದೀಸ್ ಬಸ್ಸುಳಗ ಮಾಣ್ಯಾಗ ಮ್ಯುನಣಿ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವ ತಆಲಾಗೆ ರುಹಿ ವಡಿಗತು ಲಿಬೇಣಿ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಗೆ ರುಹುಂ ಲಿಬಿಗಣಗಿನ್ನೆ ಅದಿ ಅಲ್ಲಾಹುಗೆ ಕೋಫಾ ಎಮಿಹೆಗೆ ಮಚ್ಚ ಹಗ್ಗುವೆಗೆಂದಾಣೆ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಗೆ ನುರುಹುಂ ತೆರಿಕಂ ಎ ಮೀಹಕ ಲಿಬಿಗಣ್ಣ ವಿಜ್ಜೆ ಏ ಮೀನ್ ಅಳಗೊಂಡ್ಮೆಣ್ಣೆ ಎಂಗೆನಿ ಅಳಗೊಂಡ್ಮೆಂಗ್ ಹದ್ದವಾ ಬುಡು ಕುರವಿ ಅಲ್ಲಾಹ್ ಸುಬ್ಹಾನಹು ವ ತಆಲಾಗ ರುಹಿ ವಡಿಗತು ಹಾಸಿಲು ಕುರು ಮಟ್ಟಕ ಕುರಂಜೆ ಕಂದತ್ತವು ತೆರೆಂಗ್ ಎಕ್ಕಮಕೆ ಮ್ಯಾಂಬ ಫ್ಯಾಂಡ್ನ ಹೇಕೊಂಗ್ ಹಿತುಮಕೆ ದೆಂಗ್ ಮೀ ವಾಹಕತಕ ಅಳಗೊಂಡ್ಮೆ ಬಲಾಯರುಗ ಕುರಿಂಗ್ ಮೂಸಾ ಅಣ್ಣರುಗೆ ವಾಹಕಾಗ ಸಿಶಾರೆ ಕುರಿ ಮೀ ಅಸ್ಮಾ ಬಿಂತ ಅಬೀಬ ಕುರುಗೆ ಅರಿಹ ಏಕಮಣಾಗ ಮ್ಯಾಕಂಬಲು ಅಸ್ಮಾ ಮದೀನಾ ಹಿಜ್ರ ಕುರುಮ ಫಹುಗ ಮೀ ವಡಾಗತಿ ಹಮ ಏಕಮಣಗೆ ಹಾದ ದಕೆಲು ಮಶಾ ಮೀ ದರಿ ಕುಲು ಉಫೆದಿಗೆ ಹಮ ಬದ್ದಲು ಕೊಲ್ಲುಮ ಏರು ಮೀ ಮ್ಯಾಕಂಬಲು ನಕಿ ಅದಿ ಮುಶ್ರಿಕ್ ಮುಶ್ರಿಕಾಯ್ ನುಂತ ಇಸ್ಲಾಂ ದೀನ ವೆದವಣೆ ಅನುಗಣ್ಣವ ಬೇಕಂಬಲೆ ಏಮೀಮ ಅಸ್ಮಾ ವಡಾಯಣವಣಿ ಕೀತ ರಸೂಲ ಗರಿಹ ವಡಾ ಸುವಾಲು ಕುರವಣಿ ತಿಮಂಗೆ ಮ್ಯಾಕಮಲು ತಿಮ್ಮಣ್ಣ ಬದಲು ಕುರಂಗೆ ಬ ಆಸ ಬೊಟ್ಟೆ ಹೇಮ ಏಕಮಣ ಯಾಕೀಗ ವಾಹಕ ದಕ್ಕ ಗುಳು ಉಫದ್ದಾಣಿತೋಯ್ ರಸೂಲಾಗೆ ಬಸ್ಫುಳುಗ ಮಾಣಾಗ ಮೆಣ್ಣಣಿ ಕಮಣ ಕಮಣಾಗೆ ಮ್ಯಾಕಮಲುಣ್ಣ ಯಾಕೀಗ ಗುಳು ಬಾವಾಶ ಏ ಮಾಣಕಿ ಮುಶ್ರಿಕೆ ಕಮ್ಗ ವ್ಯಸ ಅಳಗೊಂಡ್ಮೆಣ್ಣ ಮಿಹಮ ರಹಿಮುಗೆ ಗುಳು ಏ ಒಣ್ಣನ್ ಜಿಹೇಣಕ ಏಮ್ ಏ ವರ ಮುಹಿಮು ಕಮಕೆ ದೆಂಗ್ ಮೀ ವಾಹಕ ದಕ ಯಾಕೀಗ ಅಳಗೊಂಡ್ಮೆ ಮೀ ವಿಸ್ನಾಳನ್ ಜಿಹೆ می کندتا اے گولم بے وکم گ ویس اللہ ہن اور دے کمگ مےم ب فین نہ کیمن تیری وا کشے نوجہنے ادی بے فارا بے میہن نہ ہی وا کالا اللہ ہن اور دے کم گ فرمی ہا ویس کیمن وان جہنے کم تنگل دوران ال گن می دیونی ہگے گتو گہن مسا گن می نقطہ میتا گ ہا ما کولن بے نو واتی می دنوا دنی ال گن میں اللہ سبحانہ و تعالی اور دے کم گ فرمی ہا ین ادی ہم می ایک ویس کیمن وا کنو جہنے ادی مےم ب فین نہ ویس سما کیمن وا کشے nujhene den agun anikas lukman gfanu ge mi wasiyatu ge wahake nota ekalek fane de virshadu ge terega hir qur'anu ge bayam fawa ehin baika agun mi badalani ade akirt qur'anu ge lukman suratu ge 16 wana ayatu ge allah wahai qur'a funani ya bunayya innaha intakum mithqalu habatin min khardalin fatakun fi sakhratin aw fi samawati aw fil ardi yati biha allah inna allah latifun khabir می لقمان سورتو گے سوڑا ون آئے میاتو گے مانے کی لقمان گے فانو ویدالوی اے داری فلائے ہم کشورن میہا قرآن اوبا عمل کی روی اٹھ رفت دا کڑے چکا وینمس ادی عمل فروفا ونی ہلائی گے تیرے گا نواتا اڑتو گے تیرے گا نواتا اے بیمو گے تیرے گا کم ویس قیام دو ہن اے میہ گے کوری مچن اے عمل مین اللہ گے نوانے ہم کشورن اے کلانگی دن وڈگا تن تنوس سر تن انگ وڈگن وا رس کلانگی ادی می ayatun algon men balala iruga hagegatuga mi ayatun algon men mi anga deni allah subhanahu wa taala ki duniya duniha duniya ga wa huriha ecche ge huriha kame dene wadigen wa raskalange algon men ge hituge adige forwefa la sirrutaka algon men ge gunawantakun kura amaltaka algon men na ekandatuge sababun hagegatuga giyame dohuga allah subhanahu wa taala jaza devwane ekmane ki misalaka miheku wakkan kofia ene ekamuga libenje hakku jaza allah subhanahu wa taala devwane hame egota gunawantakun hewa amal kofia namadu kurun rodahifun balan nujhetantara nobelun wakkan nokurun zine nokurun mikha kandatuge sabun allah subhanahu wa taala ene hew darumaya sawab devwane emim mikan mi lukman gafan ekale ekfan ge darifula darikaluna mi handa koddeni Allah subhanahu wa ta'ala ge ilmu ge tanawaska e ilma ki algon menge washaage miwa huriha kama e ilmu ge terega himenifawa ilmeke adi ekalaange kuladumanta kamge furihamakan e gotun algon menna eba engende emwem algon men hagegatu ga mi balen jiheni algon menna kame nege kama algon men kura huriha kamen Allah subhanahu wa ta'ala deke dinawadigen waakan qabul kokgen ekandata mi algon men ange dhamirun qabul kokgen tibe algon men ge amalta battan kureveto erun hagegatu ga vejjiya algon menna hakku aqidaayaka deweni adi algon men ge iman kan furihama gotuga teduwegen daane ehin nukama vejja bay faharan algon menna mi e amaltaka meduga visnaanu lewunima dem mi waagotaki mi sirrun kurakame ekandatta ginafara kurewego dimawan misalaka bay faharan mi wakkan kurami hu miheku balanne tima e wakkan kurani ehna me sage gotuga ena wakkan kurar ena haddawa bod kurewe allah subhanahu wa taala e amala ballawa wadigen wakkan qabul kofiya den ene warang undaguwaane mi wakkan kurumuga ule e khiala e fikurun ena durwegen diya minwarakun ena mikankama meduga mi devegoy vani hage gatuga em ena ge khiala fikuruga allah subhanahu wa taala wadigen wa kam ena kuna amaltaka ekalaange jaza devwane kwa mikankan ena ge hituga sabit kama ki gonnakama vejjiya ekankan kurun undagu wegen da
3: lugman ufan wahak mire mi hasab med kuna allah me kwani irad kurwiya madama re wes mi wahaka ge nonni mi ebbaak baddalum umid kuramu پروگرام ریکارڈ کری عائشہ احمد اسیلوی اشیخ عبداللہ جمیل افیدی علی عبداللہ السلام علیکم

0: రజహి మీ దివ్యరాజ్ చేయగాడు. బిస్మిల్లాహిర్ రహమాన్ ఇర్రహీం, అస్సలాం అలైకుమ్. మీ దివ్యరాజ్ జయగడుగ ఖబరు గడి ప్రోగ్రామ్. మీరేగే ప్రోగ్రామ్ గహిమనే ముహిమో ఖబర్ తౌగె తెరేగా. డెస్టినేషన్ ప్రిన్సిపల్ గా హురి కంబోడు ఉంతకం హల్లు గెనిస్తేనే ఫతురు విరిక గెనిస్తేనే కమ ఫతురు విరికమా బిహే వజీర్ విదాడు వెజ్జే. మిహరకీ రాజ్యగే తారీహుగా ఎమ్మె గెనిన్ జకాత్ దెక్కి అహరు కమషా మిదియ దేహరకీ రాజ్యగే జకాతు గెనిజామం హేయో బదల్ తకెన్ ఏ అహరు తకే కమా ఇస్లామిక్ అంతత్తకా ఔగా ఫా బిహే వజీర్ విదాడు వెజ్జే. అమీని మొగ్గా మరామతు కురి సరహద్దు ఆము దతురు ఫతురు కుర్మ మిహారు హుళువా లఫావా కమా బినారా గెదురు విరికమా ఉమ్రాణి తరక్కియా బిహే ఉజారాం విదాడు వెజ్జే. నవంబర్ మహు అమెరికాగా బావా కాంగ్రెస్ కే ఇంతిఖాబ్ గా యహూదింగే బొడు వజీర్ బెంజమిన్ నతన్యాహు గే సరుకార దెకొళ వాహక దక్కా కెండిడేటు బలి కురుమట్టకా అమెరికాయిన్ ఇస్రాయిల్ పబ్లిక్ అఫేర్స్ కమిటీన్ ఐపెక్ 233 మిలియన్ అమెరికా డాలర్ హరదు కురన్ రావా ఫావాకం సెనటుగే మెంబర్ కముగావా బాణి సేండర్స్ హామకురవ్వాఫి. అదివేసి ఇదురు ఖబర్త. మిరేగే ఖబరు గడి ప్రోగ్రామ్ ఆయకి మీ బద్దలు కురి అళగొండ అజీజా ఫారూక్ దేంగ సభా ఖబర్ తోగే తఫ్సీల్. డెస్టినేషన్ ప్రిన్సిపల్ గా హురి కంబోడు వంతకం హల్లు గెనిస్తేనే కమా ఫతురు విరికమా బిహే వజీర్ ముహమ్మద్ అమీన్ విదాళు వెజ్జే. వజీర్ మిఫదం విదాళ్వి గౌ మీ ఫతురు విరికం గే దోస్ ఫాహా కుర్మ బే విరస్మియాతుగా వాహక ఫుడు దక్కవము. తఫ్సీల్ వఫీగా హామిద్.
1: ఫతురుకమా బెహే వజీర్ ముహమ్మద్ అమీన్ విదాళ్వి వేత్వదియ దెమస్తుగా తెరేగా డెస్టినేషన్ ప్రిన్సిపల్ కే ఉసూలుం టీజీఎస్టీ దెక్కుంకి ఇతురు బ్యాతకి హిమినాగే గానున బదతకే గెనెఫావాకమ మి బదతకా గొడిగెం ఫతురుకంగే దాయిరాగి ఇస్ఫరాత్తకా ట్రావెల్ ఏజెంటుంగే వర బొడిత్ కంబొడవంతకెం హురికం సర్కార ఫాహకురి ఫావాకమ వజీర్ విదాళ్వి.
2: ఏయ్ ముద్దతా గొడిగెన్న అది బయ మికమగు హురి సబబ్ తోగే తెరేగా మికమా గొడిగెం ఇండస్ట్రీ ఇస్ఫరాత్తకున్న అది ట్రావెల్ ఏజెంటుంగే వర గిన ఫరాత్తకం రైసు జుమ్హూరియాగే అరిహం వణి గిన రిక్వెస్ట్కే ఫొణువాఫ మివగుతు రైస్ నిమాఫ్ వణి డెస్టినేషన్ ప్రిన్సిపల్ ఉసూదుం టీఎజిస్టీ గానూన వరం అవహ బల్తకే గెనవమ ఏం విమ మివాహక తిబేఫుణుగే మౌలుమాత్ చకా అణుహమ ఇరే మీ ధన్యవాది.
1: వజీర్గ వాక్ఫుల్గావణి దునియాగ మసరుహం అండ బదతోగే సబూం ఫతురుకంగే సినాతవిస్ నేదివే అసరు కురానికం మియాహర్ ఫెణిగెం గొస్ఫావాకం ఫాహకురబ్బాఫ ఎగుతూ మియాహర్ ఫిష్కెం దియ్యి ఫతురుకంగే సినాత్కా ఉమ్మీది అహరికి గుత్కాణమవిస్ మెదురుమతిగే హంగురామగే సబూం అది ఎయా గుళిగెం బణిలక్వామీ దతుర్ ఫతురు కురిమతివి గొంజహుంతోగె అసరు ఫతురుకంగే సినాత కురికం వజీర్ ఫాహకురెవి. వజీర్ విదాళ్వి మీ గొంజహుంతకాయకుస్ రాజ్యగ ఫతురుకంగా హొరి విదుంతెరికం సాబిత్ కొద్ది ముందియ కమషా గుళిగెం కురి మసకెత్తకుం ఫతురుడిం అన్న మిమ్మరు కురిక ఇం హాలత వాసిల్ వముంతాకమ.
2: మిగతుం మిదియ అహరుగే ఆగస్ట్ మహా అళ బలాయిరు మియహరుగ ఆగస్ట్ మహుగ రాజ్య జియారె కురి ఫతురువరింగే నిస్బై వణి ఇతురువెఫ అది మియహరుగ సెప్టెంబర్ మహుగే నియల రాజ్య 1.5 మిలియన్ ఫతురువరింగ్ జియారె కుఫావా కం మీన్ అది మీన్ హామకొద్దని రాజ్యేగే డిమాండ్ మికమున్ అంగాదని రాజ్యేగే ఫతురుకముగే దారి ఆయన ఉమ్మీద్ అది కురిమకు.
1: దాసాళిస్ వనహర హమే దాం మైరా దివ్యరాజ్యకి తరకీ వెఫావా గౌమకం హితుమా కురా మసకతుగా ఫతురికం సింతఫాత్ కురుమా సియాసత్ ఎగ్గ కురుమా ఉఫెదున్ తెరకంకే తజ్రిబాగా ఏ అమాజా వాసిలుమా గిన మసకెత్తకే రావాఫావాకమ వజర్ విదాళ్వి. దేహా సతాస్ వనహరకి విజిట్ మోల్డివ్స్ ఏయాగే గుత్కా కండాళాఫావా అహరుకం ఫాహకురవ్వా వజర్ విదాళ్వి. అన్నహర్ వికెందాణి ఫతురికంగే సినాతుం కురి హోదాఫావా బణిలక్వామి వాదవిర్కంకి తెరేగా రాజ్యకే మకాం ఇతురం హరుదనా కురుమ లిబేనే ఫుర్సతెకమ ఎకంగే నఫా రాజ్యకి ఇక్సోద కురాణకమషా విజిట్ మోరిస్ ఇయా 2027 వెగెన్ దాని ఎమ్మింగే షామిల్ వుం ఉన్న కౌమీ కెంపెనక కమ వజీర్ విదాళ్వి.
0: మియన్ ఆహర్ ఫాహకుర్మ హమజైఫావా రాజ్య జియారా కురుమ్గే ఆహరుగే కెంపెన్ రస్మీకో ఇఫ్తితాహ్ కోఫి. మియన్ ఆహరకి విజిట్ మోల్డిస్ ఇయాగే గొతుగా ఫాహకురన్ నిమ్మా ఫావాకం ఇవులాన్ కోఫావని రైసుల్ జుమ్హూరియా డాక్టర్ ముహమ్మద్